స్తుతిస్తున్నాం. కర్తాపురుఖు నిర్పౌ నర్వైర్ అకాల మూర్త అజుని సైభంగుర్ ప్రసాద్ ఇక్ ఓంకార్ సత్నామ్. కర్తాపురుఖు నిర్పౌ నర్వైర్ అకాల మూర్త అజుని సైభంగుర్ ప్రసాద్ ఇక్ ఓంకార్ సత్నామ్. కర్తాపురుఖు నిర్పౌ నర్వైర్ అకాల మూర్త అజుని సైభంగుర్ ప్రసాద్ ఇక్ ఓంకార్ సత్నామ్. కర్తా పుర్ఖ నిర్పౌ నర్వైర్ అకాల మూర్త అజుని సైభంగుర్ ప్రసాద్ ఇక్ ఓంకార్ సత్నామ్. కర్తా పుర్ఖ నిర్పౌ నర్వైర్